అకాల మూర్త అయోని సంగర్ ప్రసాద్ యప్ ఆత్ సచ్ యుగాత్ సచ్ హెవీ సచ్ నాని కోసీ సచ్ చక్ర కేని అర్వర్ణ జాత్ హర్ పాత్ నిహిన్యేన్ సూత్రంగ రీ ప్రీ పూకన సత్యహ अचल मूर्तन भव प्रकाश अमित पूज कहिं जय पूज चिंदन इंद्राण शाहो शाहान गणेज फिर भवन में ही सुर नारायासुर नीत नीत मंडन कह तब सर्वनाम कथे कवन कर्म नाम वर्ण समत सत्पुरे आयु शरण तुहारी मिले सुख नाम हर शोभा चिंता लाए हमारी और न सूझे दूजी ठार आर प्रयु तो द्वारी लेखा छोड़िया लेखा छूट है हम निर्गुण ले हो वारी सर्वक्षण सदा मेरवाना सब नामी आवारी नानक दास संत पाछा प्रयु राख लियु ए बारी सतगुरु हुई दया।